రైట్, వెలావ్ హౌస్ హతరాయి వినాడి హతలిస్తున్నాయి. అపి హతరబట హగిన గమం మతక్కరన్నోని మేదవస్సుల దెన్ లంకా టైల్స్ కీలకి ఇవ్వహమ గ్యా కలుతెన్ హదన కెనెక్ట్ ఇట పస్సే గిదర రిపేర్ కరణ కెనెక్ట్ ఏమ నాం లంకా టైల్స్ కీలకి అని సహెన్న వెదగత్ సన్నామయక్ నినేద మోద ఏ కాలిందల మే వెనకమ్మ టైల్ వెన్న పులువాం బాత్వ్యా ఉపాంగ వెన్న పులువాం దిగుకాలీన పవత్మక్ ఇట పస్సే కాలేట గెలపెన డిజైన్స్ వలి ఇట పస్సే వాట సువిశేషి మిలగనన్ని అడితే లబాగన్న పులువాం గిదరట అవశ్యకరణ హెమదే మే కన్నే బాత్వ్యా ఉపాంగ సా టైల్స్ టిక గన్న పులువాం హొందమ తన తమై ఏ కాలిందల ఏ కన్నే అపే అమ్మలాగే ఆచులాగే కాలిందలమ అపిట విశ్వాసవంత తన తమై లంకా టైల్స్ కీలా కియాన్నే ఎతకోట మేధావాసుల లంకా టైల్స్ మొబైల్ షోరూమ్ మీకు వాగే నగరేట ఎనవగీల అప్పి వాట నితరం మతాకరణ అని నేదు తీతకోట దెంగ పహుగే దవస్టికే వగేమ అది అగోస్తు మాసే విసి హతర వెనిద ఉదే కాలే ఉన్న లంకా టైల్స్ మొబైల్ షోరూమ్ అరగిన లంకా టైల్స్ కండాయమావే పదియ తలావటి ఇట పస్సే మేవెద్ది మహావే పెత్తర ఉన్న లంకా టైల్స్ కండాయమే విల్ల ఇన్నో అది విసి హతర వెనిద ఎతకోట హిట విసి పాస్ వెనిద ఉదేట మడకలుపుకోట ఇవగేమ హవసరువే కల్మునే కిర నగర వలటత్ లంకా టైల్స్ మొబైల్ షోరూమ్ కండాయం ఎన్న లాస్ట్ వేలా ఇన్నో ఇది ఎన్సా వాళ్ళు తెంగియాక్ హదన కెనెక్ వెన్న పులువాం ఇట పస్సే తీన గెదర బాత్రూమ్ ఇక రిపేర్ కరణ కెనెక్ వెన్న పులువాం వాట హెకియావు తీనవా లంకా టైల్స్ మొబైల్ షోరూమ్ ఇక పెత్తట ఎన్న లంగం లొకేషన్ ఇక రావట పస్సే లంకా టైల్స్ విశేషజ్ఞ కండాయం హంబ వెలా వాగి నివసే ఆలిందేట నిదన కాంబరేట నాన కాంబరేట హరియటమ గెలపిన టైల్ సహ బాత్వ్యా ఉపాంగ సువిశేషి మిలకట లబాగన్న పులువా ఇంకేం సాధమే వాడమ తక్కరాన్ని లంకా టైల్స్ మొబైల్ షోరూమ్ లంగమ లొకేషన్ దగ్గర రావట పస్సే వాతే పెత్ర పొడ్డకి అన్న అమ్మతక్కరాన్ని పా లంకా టైల్స్ హెడకరాయి చమత్కారే సొందురు నవాతెన్. ఇట పస్సే మమ్మ తక్కరన్ హదని మేధావసలు గుడా కట్టి అపెంగ్ అహాను ఇట పస్సే అపి మతక్కరన్ దేక్ తమ్మాయి ఎన్ఎస్పి పాట పాట హపన్కమ్ చిత్ర తరంగే కీలా కియాన్నే హరిద కండాయం హతరక్ అటతే తరంగే సందహ ఇదిరిపత్తుని గుడా కడ వస్తావతి అనవా వాగే హపనాట పుంచి కాలు ఇందలమ్మ తిరిగిరిమే వెదగత్కమ్మ కియాదిన గమన్ ఏగి నిర్మాణశీలిత్వే వర్ధనేకరన్న జాతికి తిరిగిరిమే బెంకో సంవిధానీకరణ లభన ఎన్ఎస్బి పాట పాట హపన్కమ్ దిదాస్ విసిహాయ చిత్ర తరంగే సందహ లంకావు పురామీన్న రజయవేన్న పులువాం హేమంత పౌద్గలిక